0: మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: श्रियः कन्थाय कल्याण निधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. श्रोतलकु हरि श्रीनिवास नमस्कारं. शुभोदयं. మీకు తెలిసినట్టు భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటారు. విశేషంగా మన మారిషస్ దేశంలో మన శ్రీవారి భక్తులందరూ, విశేషంగా ఉదయపు వేళ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం ఈ వెంకటేశ్వర పూజ శుభ సందర్భంగా. పదండి శ్రోతలరా, ఈరోజు విందాం ఆచార్య శ్రీ వెంకటాచార్యుల ప్రవచనం మన వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా.
2: శ్రీ గురుభ్యో నమః. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన మారిషస్ దేశంలో మనందరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి యొక్క గోవింద పూజావ్రత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడే నేను చెప్పినట్లుగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, అంటే ఆ స్వామివారి యొక్క సంస్థానం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఆ ఏడుకొండలపైన, అటువంటి సంస్థానం ఇంకెక్కడా కూడా లేదు. అలాగే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే ఆ స్వామివారి లాంటి స్వామి ఈ భవిష్యత్తులో కూడా రాబోరు కూడా. కాబట్టి ఆయన కలియుగంలో మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఆ ఏడుకొండలపైన శిలామూర్తి అయి స్వయంభూగా వెలసి భక్తులందరినీ కూడా రక్షిస్తూ కలియుగంలో జరిగేటటువంటి అధర్మాన్ని శిక్షిస్తూ, అలాగే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ కూడా దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని అందరినీ కూడా రక్షిస్తూ ఆ స్వామివారి తిరుమలలో వేంచేసి ఉన్నారు. ఒక్కసారి గనక ఆ స్వామివారిని మనం దర్శించుకున్నట్లయితే మనం చేసినటువంటి సకల పాపాలు తొలగిపోయి ఆ స్వామివారి యొక్క ఆశీస్సుల వలన మన జీవనం చక్కగా సాగుతుంది. అలాగే ఎవరికైనా బిడ్డలు పుట్టినట్లయితే ఆ స్వామివారికి సంకల్పించుకొని ఆ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ స్వామివారి కనుక నిత్య పూజలు కనుక చేసుకున్నట్లయితే పిల్లలు కలిగేటటువంటి అవకాశం చక్కగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం చాలా విశిష్టమైనది. దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క దయ వల్ల అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతాయి. ఆ విధంగా ఆ లక్ష్మీ పద్మావతి సంస్థ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో వేంచేసి నిత్యము కూడా లక్షలాది భక్తులకు దర్శనమిస్తూ వారి యొక్క కోరికలన్నిటి కూడా తీరుస్తూ ఉంటాడు. అందుకని ఆయన అంటారు, కోరికలు తీర్చే తండ్రి శ్రీ వెంకటరమణుడు, వెంకటాచలాధీశుడు, శేషాద్రివాసుడు, నారాయణాద్రివాసుడు అని చెప్పి అందరూ కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క నామాన్ని ఒక్కసారి జపించినట్లయితే చాలు, మనలో ఉన్నటువంటి కామ క్రోధ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోయి, అవన్నీ కూడా సమసిపోయి మనమంతా కూడా చక్కగా సాత్వికంగా మంచిగా ఆలోచన విధానంతో మనమందరం కూడా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఆ స్వామివారి యొక్క నామం మనకెంతో సహాయం చేస్తుంది. శ్రీ వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. వెంకట మీన్స్ మన యొక్క పాపాలన్నింటినీ తీసేటటువంటి వాడు కాబట్టి వెంకటేశాయ నమః అని అన్నారు. అలాగే ఆ స్వామివారి నామాన్ని కనుక మనం నిత్యం జపించినట్టయితే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మన జీవితాన్ని చక్కగా నడుపుకోవటానికి మనకు అవసరమైనటువంటి దారి చూపిస్తుంది.

0: కాబట్టి భక్తులందరూ కూడా అందరూ కూడా మనం అందరం కూడా అక్కడ తిరుమల ఆ దేవస్థానానికి వెళ్ళలేం కాబట్టి మన మారిషస్ దేశంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిరని మనవి చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
1: కలియుగ దైవంగా విలసిన శ్రీ

లకు మా ధన్యవాదాలు చెప్పడం. మన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఓ పాటతో ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరే శ్రీనివాస నమస్కారం.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu, Toli Ragalu.
0: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. అలవాట్లు ప్రకారంగా నేను మీ కృతిక హజార్ అయినాను మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే ఈ సోమవారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా నీటి కార్యక్రమంలో మనం విశేషంగా అలవాట్లు ప్రకారంగా ప్రసారం చేస్తాము కొన్ని భక్తి పాటలను. ఇంకా ఆ తర్వాత మనం కొన్ని సినీ పాటలను ప్రసారం చేస్తాము.

అవునండి శ్రోతలారా, మీరు సిద్ధంగా ఉన్నారైతే కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం. అయితే నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు శ్రీవారి గురించి మాట్లాడటాము. అయితే గోవింద నామస్మరణతో మనస్సుకు ప్రశాంతత, జీవితానికి భావనత కలుగుతుంది. అందుకే రోజు శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవాలి, ఇంకా శ్రీవారి యొక్క సేవ చేసుకోవాలి.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: అవునండి శ్రోతలారా, మీకు తెలిసినట్టుగానే శ్రీవారి దర్శనం జన్మ జన్మాల పుణ్యఫలం. గోవింద అనే నామమే భక్తికి కొండత బలం. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్న చోత సుఖశాంతులు వెళ్ళి వీరుస్తాయి.

సంగీత రసికులారా, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో నామస్మరణకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. భాగవంతుని నామాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆత్మకు ఆనందం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల లో గోవింద గోవింద అని నామస్మరణకు ఎంతో ప్రాముఖ్యత. ఎందుకంటే మన ప్రతి ఒక్క మందిరాలలో కూడా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటూ ఉంటున్నాం.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు గోవింద గోవింద అంటూ స్వామివారి స్మరిస్తారు. తిరుమల కొండలపై ఎట్టు చూసిన గోవింద నామస్మరణం వినిపిస్తూ ఉంటుంది. ఈ నామస్మరణ భక్తులలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది.

గోవింద అనే నామం శ్రీ వెంకటేశ్వరన్ స్వామివారి ప్రసిద్ధమైన నామాలలో ఒకటి. భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు స్వామివారిని ప్రార్థించేటప్పుడు గోవింద నామాన్ని స్మరిస్తారు. నారాయణ నామస్మరణ ద్వారా తమ మనస్సులోని ఆందోళనలకు తగ్గించుకొని ధైర్యాన్ని పొందుతున్నామని అనేక మంది భక్తులు అనుభవంగా చెబుతారు. గోవింద నామస్మరణకు సామూహికంగా కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అనేక మంది భక్తులు కలిసి గోవింద గోవింద అని నామస్మరణ చేసి ఉన్నప్పుడు భక్తి మయమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది భక్తులలో ఐక్యత, సోదరభావం మరి పరంపర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

0: This is my only favorite station. Playing the best songs on the radio.
1: RM3 Manoranjan Radio.
2: హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు మనం కొన్ని సినీ పాటలను ప్రసారం చేస్తున్నాము, ప్రత్యేకంగా మీ శ్రవణ ఆనందం కోసం. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ ఆన్ 94.5.6, 98.2 మెగాహెర్ట్స్ పైన. దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్.

హే సంగీత రసికులారా, మీరిప్పుడిప్పుడే ట్యూన్ చేస్తున్నారైతే గుర్తించుకోండి మీరు సరి అయిన ఛానల్ ఎన్నుకున్నారు. ఇంకా మనం ప్రసారం చేస్తున్నాము మీ ఫేవరెట్, మీ ఇష్టమైన సినీ పాటలను. ఆనందించండి.

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి సంగీత రసికులార దుర్భాగ్యంగామన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఇంతటి టోమీ క్రిటికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి శుభ దినం